గుండ్లపై మగెదెను అను ఉదయమెంత దివా జీవితే వసంతే నగిన తురుద సంతే.